0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం ఈ విశేషమైన కార్యక్రమంలో. అయితే ఇవాళ శ్రీవారి దివ్య అనుగ్రహ ప్రసాదం మీ పైన చల్లుతారని ఆశిస్తూ నీటి కార్యక్రమాన్ని మొదలు పెట్టున్నాం. అయితే మీకు తెలిసినట్టుగానే శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణం ఎంతో ముఖ్యమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో. అయితే వ్రతం రోజున మనం కొంత సమయాన్ని భగవంతుని ధ్యానాన్ని కేటాయించాలి. అయితే మనం జీవితంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా స్వామి వారి పాదాల వద్ద ఉంచి, స్వామి నాకు సరైన మార్గాన్ని చూపించండి అని ప్రార్థిద్దాం. అవునండి శ్రోతలారా, భక్తి అంటే కోరికలు మాత్రమే అడగడం కాదు. ఈ వ్రతం సందర్భంగా మీ భక్తి భావాన్ని ఇంకా పెరగడానికి ఇది చెప్పాలి. నాకు వచ్చిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించండి అని చెప్తూ ఉండండి. ఇదే చిన్ని మాటలతో నేటి కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం ఆచార్య శ్రీ వెంకట్ గారు. అయితే స్వాగతం.
1: హరే శ్రీనివాస. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం స్వామివారు ఏ విధంగా ఉద్భవించాడన్నది చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా స్వామివారు ఆ గోవులను కాచేటటువంటి పశువుల కాపరిని శాపం ఇచ్చిన తర్వాత, ఆ శాప విమోచన కూడా ఎలానో చెప్పిన తర్వాత స్వామివారు బ్రహ్మ మహేశ్వరుల్ని చూస్తారు. చూసినప్పుడు బ్రహ్మ మహేశ్వరులు, స్వామి మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఇక్కడ దగ్గరలోనే ఒకళ్ళు

ఆశ్రమం ఉన్నది కాబట్టి మీరు ఆమె దగ్గర ఉండవలసింది వెళ్ళని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ భగవంతుడు విష్ణుమూర్తి ఆ ఒకళ్ళమాత ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఒకళ్ళమాత ఆశ్రమం నుంచి బయటకు వచ్చి స్వామివారిని చూడగానే ఆమె శ్రీనివాస అని పలకరిస్తుంది. ఇదేంటబ్బా నన్ను శ్రీనివాస అంటున్నానని చెప్పి ఆ స్వామివారు అనగానే ఆ ఒకళ్ళమాత, నాయన నీ పేరు శ్రీనివాస, నేను శ్రీనివాస అనే పిలుచుకుంటాను అని చెప్తుంది. అప్పుడు శ్రీనివాసుడు

0: నీవు నా వివాహం చేస్తానని పట్టుబట్టావు, కానీ అప్పుడు నేను కాదన్నాను. వివాహం చేయడానికి నీ చేతుల మీదుగా వివాహం చేయడానికి సమయం ఉందని చెప్పి చెప్పాను. ఆ సమయం ఇప్పుడు వచ్చిందమ్మా, అందుకే నేను నీ దగ్గరికి వచ్చినట్లున్నానని చెప్పి స్వామివారు చెప్తారు. ఆ విధంగా చెప్పిన తర్వాత అక్కడ మహాలక్ష్మీదేవి ఆకాశరాజు కూతురుగా జన్మిస్తుంది. జన్మించితే ఆమెకు పద్మావతి అని పేరు పెడతారు. ఆ పద్మావతి దేవి దినదిన ప్రవర్ధమానమై ఆమె చెలికత్తెలతో కూడి ఒకరోజు వనంలో ఆడుకుంటూ ఉండగా పెద్ద ఏనుగు ఒకటి, గజం ఒకటి వారిని తరుముతూ వస్తుంది. వాళ్ళు హాహాకారాలు చేస్తూ అక్కడి నుంచి పరిగెత్తూ ఉండగా శ్రీనివాసుడు అక్కడికి వెళ్ళి ఆ గజాన్ని సంహరించి వారిని కాపాడతాడు. అప్పుడు ఆయన పద్మావతి రూపాన్ని చూసి సమ్మోహితుడై ఆమె యొక్క ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఒకళ్ళమాతటమ్మా, నేను ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానమ్మా, నీవు నాకు పెళ్లి చేయవలసిందని చెప్తాడు. ఎవరినాయన అమ్మాయిని చెప్పి ఆరాధిస్తే ఆ అమ్మాయి ఆకాశరాజు కూతురని తెలుస్తుంది. అమ్మో, మనం వారు రాజుగారు, వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది, వాళ్ళంతా పెద్దవాళ్ళు, వాళ్ళతో మనం తొలతొగ్గలమనాయనా, ఇది అయ్యే పనేనా అని అడుగుతుంది. కాదమ్మా, నువ్వు వెళ్ళి ఆకాశరాజుతో మాట్లాడి రావాల్సిందని చెప్పి ఆయన అమ్మ ముఖల మాతను ఆకాశరాజు దగ్గరికి పంపిస్తారు. ఆమె మాట్లాడి ఆ పెళ్ళి అంతా కూడా మాట్లాడుకొని వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఆయన ఈ పెళ్లి చేయాలంటే మన దగ్గర అంత ధనం లేదు, మనం ఎలా చేయాలని చెప్పి ఆమె చింతితురాలై ఉండగా అక్కడికి నారద మహర్షి విచ్చేసి, అమ్మా ఎందుకలా చింతిస్తున్నారు, కుబేరుడు ఉన్నాడు కదా, కుబేరుణ్ణి మీరు అప్పుగా తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు కుబేరుణ్ణి సంప్రదించి అప్పుగా డబ్బంతా కూడా ఇవ్వమనగా కుబేరుడు సరేనని, శ్రీనివాస నేనైతే డబ్బులు ఇస్తాను కానీ ఎలా తీరుస్తావయ్యా అని అడుగుతాడు. అప్పుడు శ్రీనివాసుడు, నేను కలియుగంలో వేంచేయబోతున్నాను, కలియుగంలో ఉన్నంత వరకు కూడా నేను నీకు ఆ డబ్బులు ప్రతిరోజు కూడా చెల్లిస్తూ ఉంటానని చెప్పి చెప్తాడు. ఆ విధంగా కుబేరుడు ఇచ్చిన డబ్బులతోటి ఆ ధనంతో ఒకళమాత స్వామివారి యొక్క వివాహాన్ని అందరినీ కూడా పిలిచి స్వామివారి యొక్క వివాహం జరుపుతారు. స్వామివారి యొక్క వివాహం అయిన వెంటనే పద్మావతీదేవి, శ్రీనివాసులు ఇద్దరు కూడా ఎంతో బాగుంటారు, చక్కగా ఇద్దరు కూడా. అలాంటి సమయంలో భూదేవి కూడా అక్కడికి రావడం జరుగుతుంది. భూదేవి వచ్చిన వెంటనే మామూలుగా మనం కలియుగంలో చూసినట్లయితే ఇద్దరు భార్యలు కనుక ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి మీకు తెలుసు. అదే పరిస్థితి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా కలిగింది. కలగడంతదైన 7 అడుగులు వెనక్కి వేసి ఆ 7 అడుగులు ఆయన శిలా విగ్రహంగా స్వయంభూగా వెలిశాడు. ఆ తర్వాత అమ్మవారు కొండ కింద ఉన్నటువంటి తిరుచానూరు గ్రామంలో ఆమె వెలిసింది. భూదేవి తన స్థానానికి తను వెళ్ళిపోయింది. ఆ విధంగా స్వామివారు స్వయంభూగా కలియుగంలో మనల్ని రక్షించడానికి ఆ 7 కొండలపైన వెలిసి ఆ 7 కొండల్లో నివసిస్తూ ఆనంద నిలయంలో ఆయన నివసిస్తూ కలియుగ వైకుంఠంగా పేరుంది. అక్కడ స్వామివారు మనల్ని నిత్యం అక్కడికి వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా రక్షిస్తూ అందరికీ కూడా తన యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తూ ఆ స్వామివారు మనల్ని కూడా కరుణిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ స్వామివారి నిత్యం ఆయన యొక్క నామస్మరణ చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలగుదాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయధ్యనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: అవునండి శ్రోతలారా, ఆచార్య గారిని ధన్యవాదిస్తూ నీటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఓ భజనతో.

అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమాన్ని మీరు విని బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. ఎల్లప్పుడు స్వామి వారి కృప కటాక్ష మీ పైన ఉంటారని ఆశిస్తూ ఇంటితో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి. నమస్కారం అండి. హరే శ్రీనివాస.

विना वेंकटेशम ननाथो ननाथ सदा वेंकटेशम स्मरामि स्मरामि हरि वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ శ్రోతలకు విశేషంగా భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం హరి శ్రీనివాస మన ఉదయపు వేళ కార్యక్రమం మళ్ళీ వచ్చింది ద వన్ అండ్ ఓన్లీ తొలి రాగాలు ఆన్ సాటర్డే మార్నింగ్ శనివారం నాడు అంటే మన కార్యక్రమం లైవ్గా ప్రసారం అవుతున్నది వీడియోజీ వందన Yes, indeed, మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మంచి పాటలతో ప్రసారం చేస్తాం. విశేషంగా భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు మన శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మన కార్యక్రమం శనివారం నాడు మొత్తము గంట సేపు భక్తి పాటలతో ప్రసారం చేస్తాను. ఎస్ విధ యోజీ వందన మన ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం అవుతున్నది. యూ కెన్ సెండ్ యువర్ మెసేజెస్ ఆన్ 5768890 7. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బర్త్డే డెడికేషన్స్ ఆర్ యూ విష్ టు లిసన్ టు ఎనీ భజన టు ఎనీ కీర్తనం, so yes, do not hesitate to send your messages. 5768890 7. Anandinchandi mana udaipu vela karyakrama mana toli ragalu.

ప్రసిద్ధమైన దైవం ఈ కలియుగంలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీనివాస ఎన్నెన్నో పేర్లతో పిలవబడతారు భక్తులు ఏడుకుందలవాడ వెంకటరమణ గోవింద గో

ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి తమ ప్రజల పాపాలు తొలగించడానికి ఈ కలియుగంలో ప్రత్యక్షమయ్యారని అనే నమ్మకం ఉంది మాకు.

తిరుమల తిరుపతి క్షేత్రం. తిరుమల శేషాచల కొండలపై ఏడుకొందల వాడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుడిదారు. మరొక పేరు ఈయన శ్రీనివాసుడు బాలాజీ వెంకటరమణ గోవిందుడు అని కూడా పిలుస్తారు.

స్వామివారి దివ్య రూపం అంటే స్వామివారి మూల విరాట్టు స్వయంభువు స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్వామివారి కోసం ఎన్నో పూజలు ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటారు భక్తులు నిత్య సేవలు బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి మన మారిషస్ దేశంలో కూడా ఈ 40 రోజుల వ్రత కాలంలో ఎంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు వెంకటేశ్వర స్వామి పూజలు అలాగే ప్రపంచ నలుమూలల నుండి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆ తిరుమల కొండపై

ముఖ్యమైన ఇతిహాసాలు అంటే పుట్టుక వెనుక కథ కలియుగంలో మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చి శేషాచల కొండలపై శ్రీనివాసుడిగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.

తిరుమల గర్భగుడిని ఆనంద నిలయం అని పిలుస్తారు. దీనిపై ఉన్న విమాన గోపురం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ తిరుమల క్షేత్రం శేషాచలం, నీలాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషభాచలం, నారాయణాచలం, వెంకటాచలం అని 7 కొండలతో కూడి ఉంది. అందుకే స్వామి వారిని 7 కొండల వాడు అంటారు.

వెంకటేశ్వర స్వామి నామస్మరణాలతో మీ మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ కీప్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గోవింద అండ్ డెఫినెట్లీ యుల్ సీ ద మ్యాజిక్ ఇన్ యూ.

నలభై రోజుల వ్రత కాలంలో దేశమంతట వెంకటేశ్వర స్వామి పూజలు జరుగుతున్నాయి. సో ఆన్ దిస్ 10th of October, MTMS branch number 7, Rosebell, Shri Krishna Mandiram, regional ga tama Govinda Puja, Venkateshwara Puja, Erpatu Chestunnaru. Beato Shri Krishna Mandiram, Katrobon, Chemin Grenier Shri Vishnu Mandiram, Montloisia Shri Vishnu Mandiram, Medin Camp de Masque Shri Vishnu Mandiram, Brahmstan Shri Venkateshwara Mandiram. Sunday 11th of October, Shri Venkateshwara Devalayam Bellevue Morel, Shri Vishnu Alayam Regional Ga Saint Julien Village. ఇంకా భజన మాల జరుగుతుంది. బువలం తెలుగు మహాసభ పాదయాత్ర శ్రీ విష్ణు ఆలయం సెయింట్ పియర్ టు లాలోరా మందిరం. అండ్ విదౌట్ ఫోగెటింగ్, అన్యువల్ బతుకమ్మ విల్ బి సెలబ్రేటింగ్ బై ద మరిషస్ తెలుగు మహాసభ విమెన్స్ వింగ్. The Mahila Sangham is so pleased to invite you at their annual Batukamma for honoring the Gauri Mata, the goddess Gauri, thanking her for the nature, for the colorful life of women, and to celebrate womanhood. We celebrate the Batukamma. So it will be held at the seat of Mauritius Telugu Mahasabha, Grand River Northwest, on Sunday 11th of October as from 10 a.m. with our celebration, and Uregimpu also will be done for Nimajjanam of our Batukamma. So do not miss the celebration of Batukamma. Yes, to honor the goddess Gauri Mata and to celebrate our womanhood. So be there at the Mauritius Telugu Mahasabha as from 10 a.m. to celebrate the annual Batukamma.

0: బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతికి ఆత్మ గౌరవానికి ప్రతీక ఇది పూల పండగ
1: గిడిసిన బోయినాది అమ్మను చూసి ఆ రంగుల తడబడిన
0: సద్దుల బతుకమ్మ
1: ఆ సింగిడిసిన బోయినాది అమ్మను చూసి
0: వరకు
1: ఆ రంగుల
0: తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు గౌరమ్మను గౌరవిస్తూ పసుపుతో తంగేడు గుణుగు చామంతి బంతి గుమ్మడి వంటి రకాల అందమైన పూలతో వృత్తాకారంలో అంచెలం చెలుగా బతుకమ్మను అందంగా అలంకరిస్తారు.

So Batukamma is celebrated for the 9 days. Each with a different name. Starting with Engili Pula Batukamma. Atukula Batukamma. Mudda Pappu Batukamma. Nani Biyam Batukamma. Atlu Batukamma. Arige Batukamma. వేంకాయల బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ ఇంకా చివరిగా 9వ రోజు సద్దుల బతుకమ్మ

What is the meaning of Saptagirisha? Saptagirisha యొక్క అర్థం ఏమిటి? సప్తగిరీష అంటే ఏడు కుందలకు సప్తగిరులకు అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అని అర్థం.

నారాయణ లక్ష్మీ నారాయణ ఈ పవిత్రమైన నామస్మరణతో రోజు ప్రశాంతంగా ఇంకా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ ఈ 40 రోజుల వ్రతకాలం భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు స్వామివారి కటాక్షంతో స్వామివారి ఆశీస్సులతో మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు రావాలని అష్ట ఐశ్వర్యం ఇంకా మంచి ఆరోగ్యం రావాలని కోరుకుంటూ ఈ భాద్రపద మాసం ఆశ్వయుజ మాసం వరకు ఎంతో భక్తి భావాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాను.

0: పాఠాలకు
1: మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది సో జస్ట్ రిమైండింగ్ యూ దట్ బతుకమ్మ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ సెలబ్రేషన్ ఇన్ తెలంగాణ So, starting today on the 10th of October, Yengili Batukamma. So, andriki Batukamma Shubha Kangshalu. Celebrating womanhood, celebrating the beauty of the nature with colorful flowers. So, come and enjoy with us on Sunday.

అయితే సంగీత ప్రియులారామన ఈ ఉదయపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ Wishing a happy birthday to beloved granddaughter Tesha Mudli. It's from Jason Mitrani of Bramstan. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని ఇంకొకసారి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం హరే శ్రీనివాస్

श्रीयः कन्थाय कल्याण निधये निधये अर्थिनां श्री वेंकटानिवासाय श्रीनिवासाय मंगलम। श्रोतलकु हृदयपूर्वक नमस्कारम स्वागतम। रात्रि वेला रेंडु गंतलकु विशेषंगा श्री वेंकटेश्वर व्रत दीक्ष महोत्सव शुभ संदर्भंगा मन कार्यक्रम प्रसारम अवुतुन्नदी। विशेषंगा ई 40 रोजुल व्रत कालम प्रति शनिवारं नाडु 2 गंटलकु ई रात्रि वेला 10 నుంచి అర్ధరాత్రి వరకు విశేషమైన కార్యక్రమం ప్రసారం అవుతున్నది। సిద్ధంగా ఉన్నారా? స్వామివారి సన్నిధిలో ఉంటూ స్వామివారి నామాలు పాడుతూ స్వామివారి నామాలు స్మరిస్తూ మన ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం మొదలు పెడుతున్నాం।

వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతటా ఎంతో భక్తి భావాలతో భక్తులందరూ స్వామివారిని పూజిస్తూ ఉంటున్నారు. దేశమంతటా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది మాకు ప్రతిరోజు ప్రతి వారం అలాగే.

శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు హిందూ మతంలో అత్యంత ప్రజాదరణ పొందిన పవిత్రమైన విష్ణుమూర్తి అవతారం కలియుగంలో ప్రజలను పాపాల నుంచి కాపాడి ముక్తిని ప్రసాదించడానికి తిరుమల కొండలలో స్వయంభూగా వెలిశాడని భక్తుల నమ్మకం.

వెంకటేశ్వర స్వామి మీద ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే, తిరుమల క్షేత్రం అది ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో ఉన్న 7 కుందల సప్తగిరులపై శ్రీవారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు.

శ్రీదేవి భూదేవి అనేది తెలుసా మీకు? లక్ష్మీదేవి పద్మావతిని వెంకటేశ్వర స్వామి దేవేరి కొండపై శ్రీనివాసుడిగా అలమేలు మంగా సమేతంగా అమ్మవారు తిరుచానూరులో వెలిశారు. అలాగే కొండపై శ్రీనివాసుడిగా అలమేలు మంగనే సమేతంగా అమ్మవారు తిరుచానూరులో వెలిశారు. విగ్రహ విశిష్టత ఏమిటంటే, స్వామివారి విగ్రహం దివ్య మంగళ రూపంలో నాలుగు చేతులతో శంఖు చక్రం వరదహస్తం కటిహస్తం ప్రతిష్టమైన ఉంటుంది. అలాగే విశేషమైన తెలుగు కార్యక్రమం ఈ రాత్రి వేళ ప్రస్తుంది.

శ్రోతలారా, విశేషంగా భక్తులందరికీ ఇంకొకసారి స్వాగతం, నమస్కారం. రాత్రివేళ మన కార్యక్రమం విశేషంగా ఈ వ్రత కాలంలో పాటిస్తూ ఉంటూ శనివారం నాడు రాత్రివేళ 2 గంటలకు, అయితే 10 నుంచి అర్ధరాత్రి వరకు ఈ విశేషమైన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. తిరుపతి తిరుమలలో ముఖ్యమైన నిత్య సేవలు రోజు ఉంటాయి, ఉత్సవాలు కూడా ఉంటాయి. సుప్రభాతంతో ఉదయాన్నే స్వామివారిని మేల్కొలిపై సేవ జరుగుతుంది. ఇంకా విశేషంగా ఈ లడ్డు ప్రసాదం తిరుమల లడ్డు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఈ వ్రతకాలంలో. ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో అత్యంత వైభవంగా

ఈశ్వరస్వామి పూర్తి విశేషాలు ఏమిటంటి, పురాణ నేపథ్యం, ఇంకా అవతార రహస్యం, భృగు మహర్షి వృత్తాంతం వంటి త్రేతాయుగం ద్వాపర యుగాల ముగింపులో భృగు మహర్షి ముక్కోటి దేవతలలో అగ్రస్థానం ఎవరిదో తెలుసుకునేందుకు వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి రొమ్ముపై తనిఖీ కోసం తన్నినట్లు పురాణాలు చెబుతాయి. అలాగే లక్ష్మీదేవి నివాస స్థానమైన తన రొమ్మును తిన్నప్పటికీ విష్ణువు శాంతంగా ఉండటంతో కోపగించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వేడి

శ్రీనివాస అవతారం లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా అవతరించి ఆకాశరాజ కుమారైనైన పద్మావతి దేవిని వివాహమాడాడు. కుబేర ఋణం పద్మావతి దేవి వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడని ఆ రుణాన్ని తీర్చడానికి భక్తులు సమర్పించే కానుకలు అంటే హుండి ఆదాయం వడ్డీగా కుబేరుడికి చేరుతుందనేది ప్రాచుర్యంలో ఉన్న

సప్తగిరుల ప్రాశస్తం. తిరుమల ఏడు కుందలు ఆదిశేషుని ఏడు పగడాలుగా భావిస్తారు. మొట్టమొదటిగా శేషాద్రి, శేషనాగు నామంతో ఉన్న ప్రధాన కొండ. రెండవది నీలాద్రి, నీలాదేవి స్వామి వారికి తన తల నీలాలను సమర్పించిన ప్రదేశం. ఇది తల నీలాల ఆచారం. ఇక్కడి నుంచి

మూడవది గరుడాద్రి. గరుత్మంతుని రూపంలో ఉన్న కొండ ఇది గరుడాద్రి. నాలుగవది అంజనాద్రి. ఆంజనేయ స్వామి జన్మించిన దివ్యక్షేత్రం. వృషభాద్రి, వృషభాసురుడు అనే రాక్షసుడు ముక్తి పొందిన ప్రదేశం. ఆరవది నారాయణాద్రి. ఇది నారాయణ మహర్షి తపస్సు చేసిన స్థలం. ఇది చివరిగా ఏడవది వెంకటాద్రి. ఇది వేమంటే పాపాలు, కట అంటే దహ.

ఐతి శ్రోతలరా భక్తులారా శ్రీవారి భక్తులారా విశేషంగా ఈ 40 రోజుల వ్రత కాలం పాటిస్తూ ఉంటున్నారు శరన్నవరాత్రోత్సవం కూడా ఆరంభిస్తుంది ఇంకా ఈ నవరాత్రులు విజయదశమి వరకు ఎంతో భక్తి భావాలతో స్వామివారిని అమ్మవారిని పూజిస్తూ ఈ 40 రోజుల వ్రతకాలం ఎంతో సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో మన శ్రీవారి దర్శనం చేస్తూ ఈ జన్మం సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో మన ఈ రాత్రి వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామితకర సెలవు తీసుకుని హరి శ్రీనివాస ఏడుకుందలవాడ వెంకటరమణ గోవింద గో